శ్రీ గణేశాయ నమః. అస్మత్ గురుభ్యో నమః. అస్మత్ పరం గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. ఓం. దేయ సదా సమృతి మండల మధ్యవర్తి నారాయణ సరసిదాసర సన్నివిష్ట కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటి హరి హిరణమయవపూర్ ధృత శంఖ చక్ర శాంతాకారం భుజగ సైనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం.